నవనదా బాబా, నవనదా చేస్తాయి డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ చేస్తాం కదా. సో తా బి డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ జో ఇస్తే మాల్ కయో పో తా బి సబ్రీన్ కే వణందా. ఐ డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ తా కేత్రో సోనో బనాయ చడి ది హర్ కో తవా జి తారీఫ కందో. సో డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ కే తవా లాజ్మీ ట్రై కరే దిసో. ఐ డీ స్కిన్ బ్యూటీ క్రీమ్ నతి మిలే తే జే కే నంబర్ తా కే బుదాయా నా, ఔర్ ఐ నంబర్ సే తమా రాప్తో కరే బెఠో. ఐ జల్దీ జల్దీ పాజే కరే బి జనస్ తో దే అవైలబుల్ కరాయ బెఠో. बिल्कुल जी, फडा न कयो इन गाल में, फडा न कयो पाने खूबसूरती सा केड़ा लेखा भला. पाने खूबसूरती से जेकी मानु लेखा कना है ना, वे वक्त का पेरिया कुराड़ा थी वेना है. अगर तुम पानी खूबसूरती से लेखा नथा करें चाहो, तुम वक्त का पेरिया कुराड़ा नथा थे चाहो, तो तुम डी स्किन ब्यूटी क्रीम जो इस्तेमाल लाजमी कयो. ऐं बाबा, डी स्किन ब्यूटी क्रीम जेका ना तव्हां इस्तेमाल कंदा त तव्हांखे एतिरो भलो रिज़ल्ट मिलंदो. जीअं मायूं महांगा महांगा फेशियल कराए ईंदियूं आहिनि ना, ऐं जॾहिं उन्हनि खे अहिड़ो फेशियल मां रिज़ल्ट मिलंदो आहे, चवंदा आहिनि बाबा ॾिसो ॾिसो भलो रिज़ल्ट मिलियो आहे, त उन खां बि भलो रिज़ल्ट तव्हांखे डी स्किन ब्यूटी क्रीम ॾींदी. छो त हिन जे अंदरि जेको वाइटमिन ई बीट्स आहिनि ऐं माइक्रो बीट्स फार्मुलेशन आहे न, इहे एतिरो पावरफुल हूंदियूं आहिनि इहे चीज़ूं, जेके तव्हांजी स्किन जे अंदरि ताईं वञी तव्हांजी ख़ूबसूरती खे सफ़ा वधाए छॾींदियूं ऐं तव्हांखे सफ़ा वी आई पी गोरो चिटो बणाए छॾींदियूं.